గణ హత్తి తప్పిన దాత అది బాబుల పండులా దాత చుమ్ చుమ్ చుమ్ చుమ్ చలన చుమ్ చలన చుమ్ చలన చుమ్

0: మామలా.
1: లగిన కారాలు కరువు సన్యాసిగా శాస్త్రాల మాన్ని నా దేవ ధర్మ పశి మాన్ని నా మనం సంగట్ల
2: మనను గురువు సంగట్ల మనను స్వత అనుభేదాగ్యలా
0: స్వత ప్రపంచాల సుర్వాదోగా నిన్న కేలాలి అసైల ప్రపంచ కేలా పాసూన్
2: కాయాలి దేవా
0: సోపాన్ ముక్తమైన జ్ఞానేశ్వర నివృత్తి
2: స్వత విట్టు దేవల చర్మును సాధి దేవుల
0: విచారతో కేలా మనాల కొంత ప్రకాశాల ఆనంది దేవుల
2: కొంత ధర దేవా
0: విట్టు రుక్మిణి లాగే సోపాన్ ముక్త బల నివృత్తి జ్ఞానేశ్వరాల
2: విఠలాని
0: చార్ బాధ శక్తి లాగిట్లే విఠల్ రుక్మా చేసుడి
2: అగ్ని నిగురు కుంటు బా.